పడుకుస్త సంధ్యాబాదం తెలుపు జూసు బగులు సమాధం ముక్కు చూచు నిభూషణ సారం త్రైపాల్ తిహాల్ విచారం గల్మాలా తిరుగులాటం తోయ్ తోతీ బసుకు పాటం జే జానుసు బ్రహ్మం కర్మం సాఫోకుటి నిశ్చో కర్మం కౌనానుకు నేచో తిహావై వేణు సద్గురు వాటన బావే బోడి కపడం సురామన సాటు తునియా అందరు జావనా మందా చంగా యాపడా ఆపే హీ గీతా భావనా హుకు కియమన భావే రాతీడే అక్కే జావనా నంగా దోస్తు